ప్రతిజాననమిది ప్రతిజ ప్రదేశే కళ్యాణి వేడపుర నాయక ధర్మపత్ని సత్యాయుధం నిజ సుతాయ గుహాయ దాత్రీ శ్రీకృష్ణ మారి గిరిజే తవ సుప్రభాతం.

పత్రవినివారిత సర్వరోగే జంభీర ముఖ్య ఫలమూలసు పుష్టిదాత్రి హారిద్ర భస్మ పరిరక్షిత సర్వలోకే శ్రీకృష్ణ మారిగిరి తవ సుప్రభాతం ఋక్సామయాజుషముఖ శృతిభి తదంతై నిత్యం తుతాపి తవ రూప గుణాన విజ్ఞై శ్వేవ పూర్ణ వసతి సతతం ప్రక్షుప్త శ్రీకృష్ణ మారి గిరిజే తవ సుప్రభాతం స్వామాగ్ని సూర్య నయన.